ఇవాళ డబ్బు పదివేల మంది దాదాపు ఈటి చూపి సత్యమా మొహరం పెరిగినాన్ని ఖర్చులా మీకు జులు పెంచి ఒకలా మీకు జులు సరిపోమాట అదే మనిషి మనిషి సంబంధం బాలి ముట్టా తలవారి సరిపోయింది ఫోకు మందారా కంగోలా మీకు జులు ఖర్చు మన సినాజీ ఖాళీ కన్నా ఫోజు చుట్టూ ఖర్చు

நாள் முழுக்கும் சரவட்டிலே மன்னன் ஹாரி போகுது మజ్జిగిన వల్ల గ్రో కొనే వల్ల మొదలు మజ్జిగిన కందనాశం వల్ల సలంగా ఆకాయి చౌలి చూసి చేస్తా ఆవిడ బిఆర్ గబ్బు వెళ్ళాను సార్ కమ్మి గబ్బు వెళ్ళా మజ్జిగ్మా ఫోటో.